0: నమస్తే
1: అలోకే నమస్తే నశోకే
0: నమస్తం నిర్తాపే నమస్తం గతాపే
1: నమస్తం త్రిమానే నమస్తం నిదానే
0: నమస్తం గగాహే నమస్తం గపాహే
1: నమస్తం త్రిపర్గే నమస్తం నసర్గే
0: నమస్తం ప్రభోగే నమస్తం సుజోగే
1: నమస్తం అరంగే నమస్తం అభంగే
0: నమస్తం గగమ్మే నమస్తస్తురమే
1: నమస్తం జలాశ్రే నమస్తం నిరాశ్రే
0: నమస్తం గజాతే నమస్తం గపాతే
1: నమస్తం అమజ్వే నమస్తస్త అజ్వే
0: అదేశం గదేశే నమస్తం గపేశే
1: నమస్తం